0: దొరికితే కదా గరిజం పరి కదా
1: పరని
0: దొరికితే
1: తగదిరి మద గగ పప మద పపరి మద పపర పని దసని రి దగరి మద చిక్కని దనిజం